చిన్నది భోర ధావ గొప్పటి తోట మంది భావ బ్రహ్మదేవ్ పట్ల చిన్న రఘునవతి బ్రహ్మదేవ్ పట్ల చిన్న రఘునవతి నావన జానకి వాగ్నుకి నసతి తిలా మిళాలా అసలా కవళ కప్పతి కసిల్ త్యా సదైవాచ్యా గతి పట్లా చి గావాలా భీతి తరు భేగావాలా ఇచ్చా ఠాయి జానకి హోతి హాజి జానకి राजुरीच्या गावंदरी होता एक जवान शेतकरी पावसाना मे त्याची अस्तुरी रूपाची खान तिचं गोरपण केतकीच पान बांधा अटकर